వివాహాలు ఫైనల్ ఇంజక్షన్ ముట్టిందుకు ఆపరేషన్ ఆపరేషన్ వచ్చి చూస్తున్న వాళ్ళు నాకు ప్రేమ లేదు దాని బడికకు అన్నకు కావాల్సిన నొప్పి మా ఇంటి కంట్రోల్ చేయండి జాయి అంటే థెరపీ.